0: ఉంచని గుణవాలు, పెద్ద తమై సాత్వికమై ఉంచని గుణవాలు,
1: పిలిచిలి నవశివంగ పిలిచినవారు, వనబంబర మనసుల ప్రియమాయనవా,
0: పిలిచిలి నవశివంగ పిలిచినవా, వనబంబర మనసుల ప్రియమాయనవా.
1: శిథిలసి గంగా గల బస్ మే ఏన సింగు వజనవసి.